0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక
0: పట్టాలి గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా ఇది